0: to you. Happy birthday, Bandaru sir. Jai Vema. ఆట దెన్న కీలక ఉమ్మే కాక్ లెజ్ అయితే మీకు ఎల్లటికి తమకి కథా కర్లా సొనాలి లక్ష్మి ఇటు సారంగ రమేష్ సార్ సుమన కుమారి పుష్ప చంపి చదిచ్చింత గల సహర్షిణి సుమేద పుద్దు అమ్మే పుద్దు మా ఘర హదిసే కిమ్మే సురాజి కథా కరే పొలాం విధ్యాల నోట్ కరగాత కట్టియవ ఎక్కనెక్ దెన్నె హెలునా సారీ వెన్నోన్ హరిద ఇది బండారు సార్ వాట్ హ్యాపీ బర్త్డే కిలో మంగా టీమ్ ఎక్క వెను కూడా కదరింగ్ విష్ కరణవా behind the door me kutukara ganna ngi passe chai palatna kaya balangoda helapandiriyan call kara lienara chaya kada kara lienara chaya nam puduma kara weda wenne habai man dannawa lienara chaya gena ona mahatya ochchada sarana ehema neda kattiya me kutukara ganna kiyala kone ethahagena inna saubhagya kada kara saubhagya awath kutukara ganna thank you ma wahagena innowata janu mage umma kete awada sudu nona awa awa man oyata godak aadarei sattaran ఎనగం సుదు ఎనగం ఎకే ఇందుల బలాగిని ఇన్న బోలే అపివ కియన్న మెనిక బో కుందర నివాన్ తిరియ దేవి దవశనికే మన్ దీప్తి నోష సర్ ఇట్ వాస్ సే అనుష లలిత అక్క మానిల అక్క మన్ దినాంగి నది శమీస్ క్రిషాంత చాంద్రిక ఇట్ వాస్ సే రుసక్య అపే బోస్ బుద్ధిక సర్ లక్మాలి మేడం మగే ఆలు దహాయ కను మంగలి ఫ్యాషనికే సాలియ మహేష్ మంగలి కాతలు పేరు సార్ సుదు మణిక లసన సింధు కోణి కిలదీయను ఆదరయ్యాని వచ్చిన దేవాలు కియపోయాట మంగానే హరినేదా ఇటు బస్ జననంగి అపితవ గింద్రహందేవట దెన్న లసన గీత్యా జాంత్ గోల్డ్ క్రియేషన్ గంపహ యాలు హెమో మెగుతూ కరగిన సింధు అక్క హము కిలద మైఖ్యాన్ని అన్న దెన్ని రెడీ కరగతి మే సాంగ్ ఇక ఏకటగత కరగన్నా
1: ఏ మన్ పారే మన్ బమరా.

0: ఆకాశట్టా చుమ్మట్టా దేవానాగా మైద్దిక పుణ్యంతం అనుమోదిత్వా చిరంగ్రక్కంతు లోక శాసన చిరంగ్రక్కంతు దేశనాం చిరంగ్రక్కంతు మం పరంతి. లబన సతియే తుబో సొయా వడినతురు హెమట తెరువన సరణాయి.
1: సాధు సాధు సాధు. నెతిఫిం ధర్మ దక్షిణావై ఏ అవసన్ నుయే నెతిఫిం రేడియో సమగ మహా పిన్కం సిదుకరన్నట ఒబట హెకియావ తిబినవా కిలా అపి నిరంతరేన్ మతక్ కరనవా. ఎవెని పిన్కమక్ పెవెత్తెనవా అగోస్తు మాసే 25 వనదా కొలంబ బండార్నాయక అనుస్మరణ సమ్మంత్రణ శాలావేది BMICHCD పెవెత్తెన్నే ఉదయసన 9 సిట కొలంబ హత జాత్యంతర విపస్సన భావన మధ్యస్థానాధిపతి కమ్మట్టానాచార్య వందనీయ పూజనీయ ఉడుతుంబర కాశ్యప స్వామిన్ వహన్సే తమై అభిధర్మే సిహియ భావనావ సహ జీవితావబోధయ సురేన్ అతిక్రమణ సంసారిక సీమ ఇక్మవాయామట మే ఉత్తమో ధర్మానుశాసన పవత్వన్నే. యాత్రే నిత ఫెమ్ రేడియోవ శ్వేత పూజా పిన్కం మాలావ సలపూర్ పసలొస్సక బహోదా పవత్తున్ లబన్నే బండార్గమ కలుతర పారే శ్రీ పుణ్యవర్ధనారామ విహారస్థానేది. ఒకటత్ పులవన్ ఒబే ప్రదేశీయ విహారస్థానే మెవెనిమ శ్వేత పూజా పిన్కం మాలావక్ పవత్వన్నట 0777-42-51-272 కథా కరన్న అపే దర్శనట అపే సదాత్ ఆరాధనా కరణ గమన్ ఒబట దిగిన్ దిగటమ నెత్ ఫెమ్ రేడియో వేసురే దహం పవసనివా గన్నట రందీన్న కియల ఆరాధనా కరణవా. ఒబ సీలూమ దినాట సమ్మా సంబుదు సరణాయి.
2: අද නිතෙෆෙම් ධර්ම දක්ෂිනාවට වැඩමවා වදාළ පාදුක්ක හල්බරාව නිමලාරාම සමාධි බෞද්ධ මධ්‍යස්ථානයේ විහාරාධිපති පූජනීය වන්දනීය වරායායේ සමිත ස්වාමින් වහන්සේට නිදුක් නිරෝගී චිරජීවනය සැලසේවා. සාදු සාදු සාදු. ඔබ සැමට තෙරුවන් සරණයි.
3: නිතෙෆෙම් පිරිත් මණ්ඩපය. ආරණ්‍යවාසීව සිල් ගුණදම් පුරන භාවනානුයෝගීව වැඩවසන ආර්ය මහා සංඝරත්නයේ සහභාගීත්වයෙන් සත්‍යයනා කරන මේ මහා පිරිත් දේශනාවේ අනුහසින් ඔබට සිතක් ශාන්තියක් උදා වේවා.